నేను అడుగుతూ తిరాను, నువ్వు అయితే బాగుకున్న ఏం కోరుతున్నావు? ఏం గ్రేస్ ఏడో ఏడో మీ కుదా జి అదా దిద్దే ఏమి మా సింగా సిజోని ఏడో వేడి పెప్పే దే ఏమి జ్వా సిజోని ఏమోతేను బావు నేమి ఏడో నిమితే హే పురోఫిమును బావు ఏడో దేమి వాఫి ఏడో జ్వేనా డాలో మిగో బో జ్వేసే డాలో ఎగో నుంగులో బో హూన జ్వేతే దేనో బాజెగే ko da lego bo esin gas is on the mati opode amo bo de he opologo bo wa kan be mama ga do jo hin asan gbona ma e do mi he go na do do ria gbe to le do pon nugo nwe mi no zara ina do season die bo opon lo die e do ni season ni pa opuno nous jouons bien et nous avons les lots de mettre Jésus Saint comme.